హలో, మీరు కొయిత కురకో కమవాలనే బ్లో నమాలా ఎకే సీన్ సైస్ గాని కొలగ మవాలన్ కొలన్ ఇసే సో కేమింగ్ సేరి 0608759421 వా మింగ్ సేరి హి వే బై బలేక ఎంతల లేని మింగ్ తగ సర్సి ము మకంటి సోంగ్ నా మరిటో అంతవన్ కరిబియల్ కయో హలో ఏహి ఎట్లా ఇసే గిలం జనో సంగ లగం చాచు అటోవే లగం పెంపియాలా పిచ పాపా రిమోటి mchini upopo meso sianga laka 10 o'clock hambane nikona matu wa ikesa wings here naloko mchini wa mpopa lhlayisekani isiyaso gaming zero register fm yiwakhe famba kahle ndlela yo yaleko kolaka xiondo 1640 ka rito ra xaka ku na risimu ri nga yimakulunga la usira kahle feleka nkulu wa munhu hw makhuvele risimu ra kona tiweke vitu va ku na xanseka loko ku ri ku nga va yi ri na like ni xoku na mavhiki masiku mambirhi manharhu lama nga hundza a va ri kona kwala dorobeni ra yena ra giyani ku na masiku mo karhi lama yo ka yi nga kaleki la dorobeni mani one wa ku rhandza vanhu swinene ngopfu one wa ku rhandza ku cina one wa ku rhandza ku tsaka na van'wana kasi gaming seri hi wun'wani va nga koxeni ka xandla swinene ngopfu eka tinqambi letintsongo hikuva va ri karhi va pfuna kahle feleke ku tirhisa ririmi evunangeni hi ndlela leyi mingiseri hi va kha hi famba kahle ndzhaka leswi ni ta vuya kahle ka mikandziso ya n'wina marito ka nambara 0608759 42 na xaniseka hi risimu kusuka kahle feleka hw makhuvele mi kuyile ka sikhwinyani.